అనుసుకైనా మరి సుసుకైనా సుఖైనా సంబత్సకు విజయ సంబానా క్రాలి సంబానా సంబానాని బుఖారి తోరో కంకు ఫాల్ ఫార్మసీ జగ ఫాల్ ఫార్మసీ మిథిలో ఫార్మసీ అసదారు మదే కసంబ కన్ ఫార్మసీ.